శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. సరిగా 12 మధ్యాహ్నం వేళ గంటసేపు తెలుగు కార్యక్రమం మన రేడియో మొరిషస్ ఛానల్ మీద మొదలవుతున్నది. 1 గంట వరకు మాతోనే ఉండండి. ప్రత్యేకమైన విశేషమైన తెలుగు కార్యక్రమంలో తప్పనిసరిగా ఈరోజు ఈ గంటసేపు తెలుగు ప్రసారంలో ఎన్నుకున్న పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటారు. మీ రేడియో సెట్ పక్కన కూర్చున్న వాళ్లకు, ప్రసారం కోసం వేచి ఉన్న మీకందరికీ అనేక అనేక ధన్యవాదాలు. ఈ సమయం చాలామంది ప్రయాణం కూడా చేస్తున్నారు, కారులోనున్నారు, అయినా మీరు మన ఈనాటి ప్రసారం వినబోతున్నారు ప్రత్యక్షంగా లైవ్గానే. మరొకండి, ఈరోజు ఎన్నుకున్న పాటలు మన పాటల భాండారం నుంచి ఎన్నుకున్నవి, మధురమైనవి, మీకోసమే అంకితమిస్తున్నాము.

అవునండి శ్రోతలారా, ఈ గంటసేపు ప్రసారంలో మనస్సులోనున్న మాటలు ఒక పాట రూపంలో మీకు అంకితం చేసే ఒక సదవకాశం మాకు కలుగుతుంది. మీరు మాత్రం హాయిగా కూర్చుని అంటే ఈ చక్కనైన సమయాన్న మీరు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసిగా ఉన్నారంటే మీరు తప్పనిసరిగా ఈ చక్కనైనవి సంగీతం పాటలు ఆనందించుకోండి.

శ్రోతలారా, మనం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈ గంట సేపు ప్రసారం సరిగ్గా 12 మొదలైన ప్రసారం 1 పూర్తి అవుతుంది. సరి అయిన వేళ మీకు చెప్పాలంటే ఇప్పుడు 12:22 నిమిషాలు.

అవునండి శ్రోతలారాన్ని, నిజమే కదూ, అపజయాలు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వెనక్కి తగ్గుతాడు. కానీ గుర్తించుకోండి, కష్టాలు మనల్ని ఆపడానికి రావు. అసలు ఆ కష్టాలు మనలోని శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తాయి.

శ్రోతలారా, అదే స్వర్గస్థులైన ఎస్పి బాలు గారి యొక్క మధుర స్వరానికి ప్రతిరూపం. అది కోట్లాడి హృదయాలను గెలుచుకున్న యొక్క గాన గంధర్వుడు చెప్పవచ్చు. ఆయన స్వరంలో ఒక ప్రత్యేకమైన మాయ ఉంటుంది. ఒక పాటలో ప్రేమను పాడిన, బాధను పాడిన, ఉత్సాహాన్ని పాడిన ఆ భావం నేరుగా మన హృదయానికి చేరుతుంది కదా.

సరే ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మన సంగీత ప్రయాణంలో మనతో పాటు మీరు గడిపిన ప్రతి క్షణం ఈ గంటసేపు కార్యక్రమంలో మీకు మధురమైన జ్ఞాపకంగా మిగిలాలని కోరుకుంటున్నాను. మీరు గుర్తించుకున్నారు, పాటలు కేవలం స్వరాలు కాదు, అవి మనకు ఓదార్పు, జ్ఞాపకాలకు ఒక చిరునామా. అదే ప్రేమ, అదే ఆధారణే మా కార్యక్రమానికి నిజమైన బలంగా ఉంటుంది. ఇలాగే మీతో మధురమైన సంగీత క్షణాలను పంచుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. అప్పటి వరకు మీరు మిగిలినవి 4-5 నిమిషాలు సంగీతాన్ని, మధురమైన పాటలను ఆస్వాదించుకోండి. ఆనందంగానే ఉండండి, మీ కలలను కొనసాగించుకోండి. మీకందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో అందమైన సంగీత ప్రయాణంలో. రాజేంద్ర వైపున మీకందరికీ అనేక అనేక నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ 7:30 అయింది మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మంచి సినీ పాటలతో ఎటువంటి సంగీతం వినడానికి మీకు అవకాశం వస్తుంది అయితే ఈ అవకాశం తలచుకుని మన కార్యక్రమం విని ఆనందించండి వందన మీతో ఉంటుంది ఈ 20 నిమిషాలకు

సంగీత యాత్రలో ఉండటం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. రకరకాల సంగీతం ఉంటుంది కదా, వాయిద్యాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఇష్టమైన పాటలు ఎప్పుడైనా సమయం ఉంటే వింటేనే ఇది మన ఆరోగ్యం కోసం ఎంతో అద్భుతంగా చేస్తుంది.

సంగీత ప్రియులారా, రాత్రి వేళ 20 నిమిషాలకు ప్రసారమవుతున్నది మనస్వరాల వేదిక. మంచి మంచి సినీ పాటలతో మీకోసం, మీ ఆనందం కోసం ప్రసారమవుతున్నది ఈ రాత్రి వేళ. విశేషంగా ఈ చలికాలంలో తొందరగా నిద్రపోవడం, తొందరగా భోజనం చేయడం ఎంతో అలవాటు ఉంటుంది మీకు. అయితే తొందరగా కూడా లేవడం ఈ చలికాలంలో ఎంతో కష్టంగా ఉంది. ఆనందించండి.